సరస్వతి సంసంగయం త్రిభావిఠానాం ప్రభు కాలాగామి ఠాసగల సిమిగ్రి ఏకస కాటమహయన్ కరాంగనాన దృష్టాహే నౌన దే అమృత ప్రభు కా నామ దేహి మహ ఇస్కా విశ్రామ సోన సమాద్